న రాగం న రంగం న రూపం న రేఖం న మోహం న క్రోహం న ద్రోహం న ద్వేఖం న కర్మం న పరమం న జన్మం న జాతం న మిత్రం న శత్రుం న పితరం న మాతం న నేహం న గేహం న కామం న తామం న పుత్రం న మిత్రం న శత్రుం న పహమం అలేఖం అభేఖం అజోని సరూపం

సుగంగ మోహంగ మాతంగ కర్మంగ పరమంగ జన్మంగ జాతం అద్వైఖంగ అభేఖంగ అజోనీ సరూపే నమో ఏక రూపే నమో ఏక రూపే పరేయంగ వరాపరం ప్రజ్ఞా ప్రకాశీ అషేదంగ అషయాదాది.